గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం. ఓం శాంతి శాంతి శాంతి. అలక్పురిజీ మహాదేవ కీ, దేవాదిదేవ దేవేశ్వర మహాదేవ కీ, పూజ్య భగవాన్ దీప్ నారాయణ మహాప్రభు కీ, హిందూ ధర్మ సమ్రాట్ సద్గురు స్వామి మాధ్వానందజీ భగవాన్ కీ, సత్య సనాతన భారత్ మాతా కీ. బ్లెస్డ్ సెల్ఫ్ స్పిరిచువల్ సీకర్స్ భక్తాస్ డియర్ వన్స్ రౌండ్ ద వరల్డ్, దిస్ మెసేజ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హోలీ ల్యాండ్ భారత్, జార్డన్, రాజస్థాన్, పాలి, ఫ్రమ్ ద గురుకుల్. Gurukul means that education center where the master, the Gurudev, is giving the knowledge. The schools, the colleges, education centers, all began with the rishis. There was no schools in the whole world. It was only taught by the great rishis. And the first university in the world, where was it? Pehli university kahan thi sansar mein? Takshila. Takshila kaun se desh mein tha? భారత్ మే. ఫస్ట్ యూనివర్సిటీ వాజ్ ఇన్ ఇండియా, తక్షిలా. మెనీ మెనీ థింగ్స్. సో ఓకే, లెట్స్ గో ఫర్దర్. ఇన్ అవర్ గురుకుల్, ఓం శ్రీ విశ్వదీప్ గురుకుల్, వేర్ ద స్టూడెంట్స్ ఆర్ స్టార్టింగ్ from the nursery school, primary school, middle school, high school and college. In this area of Rajasthan,

బృహస్పతి పరిధీయారదేవ్యంతరిక్షరితయోదయేశ్వరీయస్థానం పంచామృతస్థానం కురయాదః పంచామృతస్థానాంతిః పురంగై చ యమునై చ దేవ గోదావరీశ్వరస్థానాంతిః పునః సప్తస్థానం సమర్పయామి నో నమః ఓం పదార్థ్యాం మోదే నమః జాతే రుద్రదేవాదనో రఘోర పాపగాశిని హిరయో.